0: గారే గారే
1: ఏ గరబడే
0: గారే గారే
1: ఏ సూరబదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టుకో
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది
3: ఎక్క చతుర నార అమ్మ పక్కన కరక గదే.

0: సారేగామా వన్ టూ త్రీ ఫోర్
1: సారేగామా సారేగా సారేమా మంగడేసా సారేగామా సారేగా సారేమా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా మంగడేసా.
2: This is Talk 100.3.